0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈమని లలితాకృష్ణ వీణావాద్య కచేరీ వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి వనజాక్షి కళ్యాణి రాగవర్ణం ఆదితాళం.
2: Listen to a Karnataka classical veena concert by Srimati Eemani Lalita Krishna. Srimati Lalita begins her concert with a Kalyani Raga Varnam, Vanajakshi, set to Aditaal.

0: ఇప్పుడు వినండి విజయాంబికి విజయనాగరి రాగం ఆదితాళం ముత్తయ్య భాగవతర్ కృతి.
1: Now listen to a composition of Muthaiya Bhagavathar, Vijayambike, in Rag Vijayanagari set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈమణి లలితాకృష్ణ వీణావాద్యక చేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంకరి నీవే, బేగడ రాగం, రూపక తాళం, సుబ్బరాయ శాస్త్రి రచన.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్, ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఖమాస్ రాగంలో జావళి అపదూరుకు లోనై తినే ఆదితాళం.
1: శ్రీమతి లలిత కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ జావళి అపదూరుకు లోనై తినే ఎన్ రా ఖమాస్ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఈమణి లలితాకృష్ణ వీణావాద్య కచేరీ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical Veena concert by Srimati Emani Lalita Krishna. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సెమ్మూడి శ్రీనివాస అయ్యర్ గాత్ర కచేరి వింటారు. గాత్ర సహకారం శ్రీ పిఎస్ నారాయణ స్వామి, వాద్య సహకారం వయలిన్పై శ్రీ అన్నవరపు రామస్వామి, మృదంగం డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
4: Listen to a Karnataka classical vocal recital by Shri Shamanguri Srinivasayyar. He is supported vocally by Shri P.S. Narayana Swami. Accompanying guests are Shri Annavar Puramaswamy on violin and Dr. Yella Venkateshwar Rao on mridangam.
3: Karyakramamlo munduga vinandi broche varevare Sri Ranjini Ragam Aditala Tyagaraja Swami Kriti.
4: Shri Shamanguri Srinivasayyar begins his vocal recital with a composition of Saint Tyagaraja, broche varevare, in Rag Sri Ranjani, set to Aditam.

0: ఇప్పుడు వినండి శ్రీ త్యాగరాజ పాలయాసుమాం గౌళరాగ ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: లిసన్ టు కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్. శ్రీ త్యాగరాజ పాలయాసుమాం ఇన్ రాగ్ గౌళ సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు శ్రీ వెంకటగిరీశ మాలోకయే సురటి రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు కంపోజిషన్ ఇన్ రాగ్ సురటి. శ్రీ వెంకటగిరీశ మాలోకయే సెటువాదితాళ్ కంపోజ్డ్ బై ముత్తుస్వామి దీక్షితర్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి బిరాన బ్రోవ కళ్యాణి రాగం ఆదితాళం త్రిశ్రనడ తరంగంబాడి పంచనాద అయ్యర్ రచన.
1: Continuing the concert, you will now listen to a composition of Tarangambadi Panchanath Iyer, Rag Kalyani, Birana Brova, set to Aditaal Trishranada.

0: కార్యక్రమంలో చివరగా వినండి, ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా, రీతిగౌళ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: శ్రీ శంభంగుడి శ్రీనివాస అయ్యర్ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ. ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా ఇన్ రీతిగౌళ సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గాత్ర కచేరి విన్నారు. గాత్ర సహకారం శ్రీ పిఎస్ నారాయణ స్వామి, వాద్య సహకారం వైలిన్ పై శ్రీ అన్నవరపు రామస్వామి, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri Semmangudi Srinivasa Iyer. He was vocally supported by Shri P.S. Narayana Swami. Accompanying artists were Shri Annavarpu Ramaswamy on violin and Dr. Yella Venkateshwar Rao on mridangam.
2: Ee karyakramam Bhartiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra samarpana.
3: This program was distributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.